ఏట ముఖ్య ఫ్లైఓవర్ తయారు కావాలని నేత. ఆ రూట్ అంతర్గత యాత్రి ప్రధానమంత్రి విజన్ థి వికసిత్ థైలా వివిధ కసి ఐతిహాసిక ప్రవాసన శైక్షణిక స్థలం ములాకాత్ లీజీది. భారత అఫ్ఘానిస్తాన్ విషయం వందే క్షణాన్ని ప్రథమ మ్యాచ్ హిమాచల్ ప్రదేశ్ లో ధర్మశాల ఖాతే హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ స్టేడియం పై బపోరే 1:30 శరూ థశే. హవామాన్ కచ్છમાં પવન ની ઝડપ આખો દિવસ ઉતાર ચઢાવ છે.